గసని సమలని సదని దని తమద గ గ గ గ గ గ గ గ గ గ గ గ గమ గమ తమ గమ తమ గమ తమ గమ గమ గని సని సని సని దని దని సరి సంగి దని సగ సని దని సగమ